0: స్వయం అవతల దేన అశుద్ధ బల యేసు స్వహంసక నామేన ఫలయౌ
1: రెతిరేబే
0: ఈ హమలాకే దియాలే హమకి
1: రెతిరేబే దే దేన వాహిదా